0: గారె గారె
1: గారె
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మక
0: పట్టారే
1: సూర కిందరీ ఇన్నాయాలు
0: ఎక్క చతుర నార
1: అమ్మ చూడగలది
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడ కరకదే
0: మేదే మన్ కే ద్వార ఏ భూత